0: రామచంద్రోదయాలుర్
1: సర్వస్వం మే రామచంద్రోదయాలుర్
0: నాణ్యం జానే నైవ జానేన జానే
1: నాణ్యం జానే నైవ జానేన జానే।
2: रामरक्षा स्तोत्र पठनम अभवत। आज हमारे कार्यक्रम का 30वां दिन है। 6 हफ्ते हम ये कार्यक्रम सुन रहे हैं और प्रतिक्रिया से पता चलता है कि संस्कृत भी बहुत अच्छी तरह से सीख रहे हैं और आनंद भी ले रहे हैं। धन्यवाद। शांति मंत्रेण कार्यक्रमस्य समाप्तिः भवति। दुर्जनः सज्जनो भूयात्।